0: మమ్మే కిరికి బుణ్ణి అయ్యా, సీని వెళ్ళి ముక్కు దద్దపై విడుకురని అయ్యా మాట.
1: సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరిటం కీల తీయాలి.
2: சமூக வியாபாரத்தின்
3: FM 93.5, FM 93.7, Lakhanda, Radio ITN.
4: పసరు ఎకాయి వినాడు విస్సాయి.
5: మీ సమార అందుంగూరు పత్తుకలాట సువంద నేని. ఏవాట స్టాండర్డ్స్ నేద్ద?
6: హబే అమృత స్టాండర్డ్స్ వల్ట హదర నిసా హెమ అందుంగూరుమ హొంద సువందై. నివిలగియట పస్సిత్ సువందై.
7: కిసివకట కిసివకట హానియక్ నతి. ఎస్ఎల్ఎస్ ల ప్రథమ సహ ఏకమ అందుంగూర అమృత.
8: నొతరయ్యే పెరలికరణ ఎన్ఎల్బి మెగా పవర్ దేవంత మెగా సూపర్ ట్యాగ్ కట అమతరవ రూపాయల కోటియక పవర్ సూపర్ ట్యాగ్ సహ గ్రాండ్ సూపర్ ట్యాగ్ కట సూపర్ రిమోట్ రతయ దినన లోకుమ సూపర్ ట్యాగ్ ఇదన ఏకమ నొతరయ్య ఎన్ఎల్బి మెగా పవర్ ఒబ అదమ మిలదీ కన్న
3: లఖాండ రేడియో.

ప్రసన్న చందన భండార రచనా కరపు హెచ్ఎం చావాదన సంగీత వేది అన సంగీతవత్ కల దాంట్ అవరు తునకట హాత్ర క్రిస్టల్ గాయన కరపు టిక అలుద్ గీత ఒక మేఘ శ్రవణ శ్రవణీకరలు అయితే యలిత్ ఒకటి శ్రవణీకరణ అవస్థావా.